శ్రీ రామలలా భగవానికి, శ్రీ ఆనంద కంద భగవానికి, శ్రీ కౌశల్యానందన భగవానికి, శ్రీ దశరథ నందన భగవానికి, శ్రీ కేకే నందన భగవానికి, శ్రీ సుమిత్రానందన భగవానికి, శ్రీ చారోభయ్యనికి, శ్రీ హనుమాన్జీ మహారాజుకి, శ్రీ రామ్ జన్మభూమికి, శ్రీకృష్ణ జన్మభూమికి, శ్రీ కాశీ విశ్వనాథ్కి, శ్రీ అయోధ్యాధామికి, శ్రీ సరియూ మహారాణికి, జగద్గురు స్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజుకి, గోస్వామి శ్రీ తులసీదాస్జీ మహారాజుకి, సమస్త పూర్వాచార్యుకి, సర్వసంత వైష్ణవ భగవానికి, సత్య సనాతన ధర్మకి, గోమాతాకి, భారత్ మాతాకి, ప్రాతః శృంగార ఆర్తికి జయ జయ శ్రీ సీతారాం.

ఘోషమోచనం సలంబబాహు విక్రమం ప్రభో ప్రమేయ వైభవం నిషంగచాప సాయకం ధరం త్రిలోకనాయకం నేషవంశమండ

ప్రియానుజం త్వరంగ్రిమూలయే నరపజంతి హీనమత్సర పతంతి నో భవార్ణవే వితర్కవీచి సంకులే వివిక్తవాసినః సదా భజంతి ముక్తయే ముదా నిరస్య ఇంద్రియాదికం ప్రయాంతి తే గతిం స్వకం తమేకమద్భుతం ప్రభుం నిరీహమీశ్వరం విభుం జగద్గురుం చ శాశ్వతం తురీయమేవ కేవలం భజామి భావవల్లభం కుయోగినాం తు దుర్లభం స్వభక్తకల్ప పాదపం సమం సుసేవ్యమన్మహం అనూపరూప భూపతిం నతోహమర్విజాపతిం ప్రసీద మే నమామి తే పదాబ్జభక్తి దేహి మే పఠంతి ఏస్తవం ఇదం నరాదరేణ తే పదం వ్రజంతి నాత్ర